వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు వాహెగురు గురు.